తుమే ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణో ధనమశ్విన వైనతేయ సోమం పిబ సోమం పిబ.

ఆయ నమః ఓం బుధాయ నమః ఓం గురవే నమః ఓం భృగవే నమః ఓం శనైశ్చరాయ నమః ఓం రాహవే నమః ఓం పుచ్చనాయకాయ నమః ఓం నవగ్రహ రక్షాం కురు కురు నమః ఓం మన్యే వరం హరిహరాదయ ఏవ దృష్టాదృష్టేషు తేషు హృదయం త్వైతోషమేతి కిం విక్షితేన భవతా భూవియేన నాన్యః కశ్చిత్ మనోహరతి నాథ భవానత ఏహి ఓం నమః శ్రీమన్ బలభద్ర జయ విజయ అపరాజిత భద్రం భద్రం కురు కురు స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సర్వ విఘ్న శాంతిం కురు కురు స్వాహా ఓం ఐం హ్రీం క్లీం శ్రీం బటుక భైరవాయ ఆపదుద్ధరణాయ మహానమస్యాయ స్వరూపాయ దీర్ఘారిష్టం వినాశయ వినాశయ నానా ప్రకార భోగప్రదాయ మమ. आपण जेव्हा दुसऱ्या करता म्हणतो त्यावेळेला त्याचे नाव उच्चारून यजमानस्य असं म्हणून पुढे म्हणावे. सर्वारिष्टम हन हन पच पच हर हर कच कच राजद्वारे जयम कुरु कुरु व्यवहार लाभम वर्धय वर्धय रणे शत्रुम विनाशय विनाशय वीणापत्ययोगम निवारय निवारय संत्युतिप्तिम कुरु कुरु పూర్ణం ఆయుః కురు కురు స్త్రీ ప్రాప్తిం కురు కురు హుం ఫట్ స్వాహా. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే విశ్వమూర్తయే నారాయణాయ శ్రీ పురుషోత్తమాయ రక్ష రక్ష యుష్మదధినం ప్రత్యక్షం పరోక్షం వా అజీర్ణం పచ పచ విశ్వమూర్తే అరిన హన హన ఏకాహికం ద్వ్యాహికం త్ర్యాహికం చాతుర్థికం జ్వరం నాశయ నాశయ చతురధికాన్ వాతాన్ అష్టాదశ క్షయరోగాన్ అష్టాదశ కుష్టాన్ హన హన సర్వదోషాన్ భంజయ భంజయ తత్సర్వం నాశయ నాశయ శోషయ శోషయ ఆకర్షయ ఆకర్షయ మమ శత్రుం మారయ మారయ ఉచ్చాటయ ఉచ్చాటయ విద్వేషయ విద్వేషయ స్తంభయ స్తంభయ నివారయ నివారయ విఘ్నాన్ హన హన దహ దహ పచ పచ మథ మథ విధ్వంసయ విధ్వంసయ విద్రావయ విద్రావయ చక్రం గృహీత్వా శీఘ్రమాగచ్చాగచ్చ చక్రేణ హన హన పరవిద్యాం ఛేదయ ఛేదయ చతుర్శీతి చేటకాన్ విస్ఫోటయ నాశయ నాశయ వాతశులా విహత దృష్టిన సర్ప సింహ వ్యాగ్ర ద్విపద చతుష్పదాన్ ఆపరే బాహ్యాంతరాది వివంతరిక్షగాన్ అన్యానపి కశ్చిత్ దేశకాల స్థాన సర్వాన్ హన హన విషమ మేఘనది పర్వతాదీన అష్టవ్యాధీన సర్వస్థానాని రాత్రిదిన పథగచోరాన్ వశమానయ వశమానయ సర్వోపద్రవాన్ నాశయ నాశయ పరసైన్యం విదారయ విదారయ పరచక్రం నివారయ నివారయ దహ దహ రక్షాం కురు కురు. ఓం నమో భగవతే ఓం నమో నారాయణ హుం ఫట్ స్వాహా ఠట్. ఓం హ్రాం హ్రీం హృదయస్వ దేవతా. ఫలశ్రుతి. ఏషా విద్యా మహానామ్ని పూరా దత్తాశతక్రతో అసురాన్ హంతు హత్వా తాన్ సర్వాశ్చ బలిదానవాన్ యః పుమాన్ పఠతే నిత్యం వైష్ణవీం నియతాత్మవాన్ తస్య సర్వాన్ హింసతి యస్యాత్ దృష్టిగతం వీషం అన్యదృష్టివిషం చైవనదేయం సంక్రమే ధ్రువం సంగ్రామే ధారయత్యంగే ఉత్పాతశమని స్వయం సౌభాగ్యం జాయతే తస్య పరమం నాత్ర సంశయః
हुते सद्योजयस्तस्य विघ्नं तस्य न जायते किमत्र बहुनोक्तेन सर्वसौभाग्य संपदः लभते नात्र संदेहो नान्यथा नदितं भवेत गृहीतो यदि वा यत्नं बालानां विविधैरपि शीतः चोष्णतां याति उष्णः शीतमयो भवेत नान्यथा श्रुते विद्यां यः पठेत कथितां मया भूर्जपत्रे लिखेद्यत्रं गोरचनमयेन च इमां विद्यां शिरोबन्धत् सर्वरक्षां करोतु मे पुरुषस्याथवा नार्या हस्ते बध्वा विचक्षणाः विद्रवन्ति प्रणशन्ति धर्मस्तिष्ठति नित्यशः सर्वशत्रुभयं याति शीघ्र।